ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 31వ తేదీ, శుక్రవారము. నిలయంలో సమయం 5:58 దాటి 35 సెకండ్లు. మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు అని అన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన స్వామి వివేకానంద. శ్రోతలకు శుభోదయం.

0: మీరింతవరకు నాతియా కలాం విన్నారు. ఇంతటితో ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ ఫర్వీన్ సుల్తానా.
1: మనిషి ఎంత కాదనుకున్నా ఎంత వద్దనుకున్నా వదులుకోలేనిది ఆత్మీయత, అనురాగాలు, బంధుత్వ సంబంధాలు, అనుబంధాలు. భార్యాభర్తలు, పిల్లలు, అమ్మ నాన్న, సోదరి సోదరులు, మామయ్య అత్తయ్య లాంటి బంధాలు అనుబంధాలై కలయికే ఒక కుటుంబం. పూర్వం ఉమ్మడి కుటుంబాల గుంపెడు పిల్లలు అంతా కలిసి మెలిసి కలుషం లేని బంధాలు అనుబంధాలతో కల్లా కపటం ఎరుగని కిలకిలా నవ్వులతో అనుబంధాలు ఆప్యాయత అనురాగాల సంతోషపు సవ్వడిలో కుటుంబం విరాసిల్లేది. మొత్తం కుటుంబం ఉన్నంతలో ఆనందంగా హాయిగా సుఖ సంతోషాలతో జీవించేవారు. శాస్త్ర విజ్ఞానం పెరిగింది, సౌకర్యాలు పెరిగాయి. ప్రకృతి సహజమైన చల్లని పూరి గుడిసెల స్థానంలో కళ్ళు చెదిరే ఆకాశాన్ని తాకే భవనాలు, కాలు కదపకుండా సకల పనులు చేసి పెట్టే రిమోట్ కంట్రోల్తో సహజీవనం సాగిస్తున్నాం. కృత్రిమ ఏసీలు ఒంటికి చల్లదనమైతే ఇస్తున్నాయి, కానీ మనసుకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. సాయంత్రం కాగానే ఇంటిల్లిపాది ఆరుబయట కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందించేవారు. ఒకప్పుడు ఒకే ఇంట్లో పక్కపక్కనే ఉన్న ఫోనులలో లీనమై ఒకరినొకరు పలకరించుకునే తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పుడు మనిషి నేడు ఆప్యాయత, ఆనందం డబ్బుతో కొనాలి అనుకుంటున్నాడు. డబ్బు మాయలో పడిపోయాడు. ఒకప్పుడు అన్నదమ్ములు ఒకరికోసం మరొకరు ప్రాణాలు ఇవ్వడానికి వెనుకాడేవారు కాదు. నేడు గజం భూమి కోసం కత్తులు దూసుకుంటున్నారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంచుకునే రోజులు పోయాయి. కేవలం ఒక మెసేజ్తో సరిపెట్టుకుంటున్నారు ఈరోజు, లేదా ముహూర్త సమయంలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. ఇక భార్యాభర్తల బంధాలు నామ్కే వాస్తే అన్నట్లు తయారయ్యాయి. ఇటీవలే ఒక భార్య, నా భర్త మంచివాడే కానీ నాకు ఎందుకో బతకాలని అనిపించడం లేదు, నేను లేకపోతే నా పిల్లలు అనాథలు అవుతారు అని తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది. అంటే బతకడానికి డబ్బు, ఆస్తి, అంతస్తుల కన్నా ఆప్యాయత, అనురాగం, ప్రేమతో కూడిన పలుకుల కోసం పరితపిస్తుంది.

0: మనసు. నేను అనే అహంకారం కూడా బంధాల విచ్ఛిన్నతకు ఒక కారణం అవుతుంది. అమ్మ చేతి ముద్దలు కరువయ్యాయి. ఎల్కేజీ నుండే హాస్టళ్ళు, పెద్ద చదువుల కోసం విదేశాలు, అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ అమ్మ నాన్న చనిపోయినా కడచూపు కోసం రాలేని కాలం. కలిసి తిని కలిసి పడుకున్న అన్నదమ్ములు, అక్క చెల్లెలు మధ్య డబ్బు ఏదో తెలియని అడ్డుగోడగా మారిపోయింది. భార్య ఒడిలో తలపెట్టుకుని స్వేద తీర్చడం మర్చిపోయారు. కలిసి కూర్చొని మాట్లాడుకోవడం మర్చిపోయారు. లభించిన కాస్త సమయం కూడా సెల్ఫోన్లకు సరిపోవడం లేదు. ఇలా కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది. ఈరోజు మరమొమ్మగా మారిన మనిషి ప్రకృతికి విరుద్ధంగా బతికితే మానవ మనుగడకే ప్రమాదం అని మనం గుర్తించాలి.
1: మీరింతవరకు ఫర్వీన్ సుల్తానా గారు సమర్పించిన సుభాషితం విన్నారు. లౌకిక చింతలు, తాపత్రయము నీ మనస్సును కలవరపెట్టనివ్వకు. విద్యుక్త కర్మలు సకాలంలో నిర్వర్తిస్తూ నీ మనస్సును మాత్రం సదా భగవంతుని అందు నిమగ్నం చేయి అని అన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన రామకృష్ణ పరమహంస.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
1: వయ్యారి బామ అని పిలిచే పార్వీనియం కలుపు మొక్క పంటలకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తోంది. దిగుబడిపై ప్రభావం పడుతోంది. పశువులకు మనుషులకు కూడా హానికరమని శాస్త్రవేత్తలంటున్నారు. 1990కి ముందు మన దేశంలోకి విదేశాల నుంచి ఆహార ధాన్యాల ద్వారా ప్రవేశించిన వయ్యారి బామ కలుపు మొక్క పంటలను తీవ్రంగా నష్టపరుస్తోంది. ఈ మొక్క 180 నుంచి 240 రోజుల వరకు జీవిస్తోంది. ఒక మొక్క 2500 విత్తనాలను ఉత్పత్తి చేసి కలుపు మొక్కల ఉధృతిని పెంచుతోంది. పంటలకు ఇవి చేసే నష్టం, నివారణ చర్యల గురించి పాల్వంచ వ్యవసాయ శాఖ అధికారి సాయి నారాయణ గారు ఇలా వివరిస్తున్నారు. ఈ వయ్యారి బామ కలుపు మొక్క వ్యాప్తి చెందే విధానం, ఏ కాలంలోనైనా నీటి తేమ ఉంటే చాలు, మొలకెత్తి విస్తరిస్తోంది. విత్తనాలు నీటి ద్వారా, వాహనాల ద్వారా, పశువులు, గాలి ద్వారా ఒక చోట నుంచి మరొక చోటకి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఈ కలుపు మొక్కలో ఉండే పార్థినిన్, హిస్టరిన్, ఎమోనిన్, అంబ్రోసిన్ అనే పదార్థాలు ఇతర మొక్కల్లో ఎదుగుదలను అడ్డుకుంటూ ఉంటాయి. పప్పుదినుసు జాతి పంటల్లో వేరుబడులు ఏర్పడకుండా అడ్డుకొని నత్రజని శాతాన్ని నిలుపుతోంది. పుప్పొడి రేణువులు, టమాటా, వంకాయ, బీన్స్, క్యాప్సికం, మొక్కజొన్న పువ్వుల మీద పడి దిగుబడిని మింగేస్తుంది. ఇక జంతువులకు వ్యాపించే జబ్బులు. వయ్యారి బామ మొక్క ద్వారా జంతువులు, పశువులకు చర్మ సంబంధిత వ్యాధులు సోకుతాయి. ఈ మొక్కను తిన్న పశువులు నోటిలో అల్సర్, ఎక్కువగా తెమడవేయడం, విరేచనాలు, జ్వరంతో బాధపడుతూ ఉంటాయి. ఎక్కువ మోతాదులో తింటే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక ఈ వయ్యారి బామ కలుపు మొక్క మనుషులపై కూడా ప్రభావం చూపుతోంది. వయ్యారి బామ కలుపు మొక్క ఉప్పడి రేణువుల ద్వారా మనుషులకు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జ్వరం, ఆస్తమా, దగ్గు ద్వారా అస్వస్థతకు గురవుతారు. పార్థినిన్, కొరోనోఫైలిన్, టెట్రాన్యూరిస్, యాంబోసిన్ అనే రసాయనాల ప్రభావం ఎక్కువగా చూపుతాయి. మరి నివారణ కోసం వయ్యారి బామ కలుపు మొక్కను పూత దశలోనే చేతి ద్వారా లేదా యంత్రాల ద్వారా కాని తొలగించాలి. తొలగించిన వాటిని కాల్చివేయాలి. ఈ మొక్కను మోస్టికన్ బాటిల్ ద్వారా కూడా నివారించవచ్చు. అట్రజిన్ 4 గ్రాములు నీటిలో కలిపి కలుపు విత్తనాలు మొలకెత్తక ముందు పిచికారీ చేసుకోవాలి. కలుపు మొక్క ఎదిగిన తరువాత కూడా హైపోసెట్ 10 మిల్లీగ్రాములు, 20 మిల్లీగ్రాముల అమోనియం సల్ఫైడ్, 2 మిల్లీగ్రాముల సబ్బు నీళ్లు కలిపి పిచికారీ చేసుకోవాలి.

0: చేయవచ్చు. సోడియం సాల్ట్ 8 గ్రాములు, మోట్రిన్ యూజిన్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకుంటే ఈ కలుపు మొక్కలను నివారించుకోవచ్చు.
1: మీరింతవరకు వయ్యారి బామ కలుపు మొక్క వివరాల గురించి ఈనాటి రైతు సమాచారంలో విన్నారు.

మన జననం ఒక సాధారణమైనదే కావచ్చు, కానీ మన మనరం మాత్రం చరిత్రను సృష్టించేలా ఉండాలి అని అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇది ప్రసార వివరాల సమయం. 100.1 మెగాహెర్ట్స్పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను తెలుసుకుందాం.

ఈ ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది. అనంతరం తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 చిత్రగీతాలు వింటారు. 7:30 విజయపదం, ఇందులో ఈ కామర్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వివరాలు వీటి గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి డి సౌజన్య, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఎనిమిది గంటలకు సమాచార్ ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి

8:35 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నర్ లహరి. 9:30 ఏకచిత్రగానం. 10:00 స్వర్ణ గాయకుడు మహమ్మద్ రఫీ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలీ అక్బర్గాన్ గారి సరోద్వాదనం ప్రసారమవుతుంది. అనంతరం తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఇందులో జానపదాల్లో స్త్రీల పాత్ర పి పద్మావతి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర్ సమాచార్. ఈ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబరు 0874 ఇది ఎస్టీ డికోడ్ ఫోన్ నెంబరు. 2950 మరొక నెంబరు 2950 ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు కోరుకున్న పాటను వినవచ్చు. 3:30 ఏకచిత్రగానం. 4:00 నుంచి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:45 జానపద గేయాలు వింటారు.

ఇక సాయంత్ర ప్రసారంలో 6:30 చిత్రగీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు నివారణ పరిచయం, అనంతరం వేరుశనగ సాగులో రైతు అనుభవాలు పరిచయం. ఈనాటి రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో వినవచ్చు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 కిన్నెర్ లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:15 పార్లమెంట్ సమీక్ష. 8:30 తిరిగి కిన్నెర్ లహరి ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8:09. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం చిత్రగీతాలు వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను విన్నారు. వినిపించిన నేను మీ రేడియోనిస్తం గుండోజు శైలజ.

సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపరీక్షల అక్రమ పద్దతుల నివారణ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు గత రాత్రి ప్రధానమంత్రి ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశంలో మాట్లాడారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పునరుద్ఘాటించారు. గిరిజన సంప్రదాయ సంస్కృతికి ప్రతీకైన ధింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రేపు జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు సుమారు 13,000 మంది గిరిజన బాలికలు మహిళలు ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో జరుగుతున్న రిహార్సల్స్ ను రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ధింసా నృత్యం గిరిజన కళాకారుల ప్రతిభకు రాష్ట సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని తన నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్థానిక వనరులు వినియోగించుకుంటూ తాగునీటి సరఫరా ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకోసం గ్రామీణ నీటి సరఫరా శాఖ, జలమండలి, నీటిపారుదల శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీని 15 నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో తార్ రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూరు

0: లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 5,350 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, క్లీన్ ఎనర్జీ విధానం ద్వారా రాష్ట్రాన్ని స్వచ్చందన రంగంలో దేశంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలుపుతూ,
1: రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. ఈరోజు ఇన్స్టాలేషన్ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4,000 మంది యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1,100 మంది రైతులకి 30 సంవత్సరాల లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో ఇవ్వబోతున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో తాటి ఆధారిత పరిశ్రమ కోసం తాటి అభివృద్ది బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన్ను కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జాతీయ స్థాయి పాల్మీరా అభివృద్ది బోర్డును ఏర్పాటు చేసి తాటి పరిశ్రమలకు ప్రోత్సాహమివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాటి బెల్లం, తాటి పంచదార, తాటి ఆకులతో తయారయ్యే ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్దితో పాటు గిరిజనులు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సోము వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో రేపు జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమానికి నిరంతర విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాల కోసం విద్యుత్ మౌలిక సదుపాయాల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల నాటికి 19 కొత్త ఉపకేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 1 ఆగస్టున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, విమానాశ్రయ టెర్మినల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బొబ్బిలి వీణ, కూచిపూడి నృత్య భంగిమలు, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగండలో పరిశ్రమల ద్వారా లభించే కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో మౌలిక వస్తుల కల్పన చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలో కియా సంస్థ, రాష్ట ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి నిన్న అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమలు ఉపాధి కల్పించడంతో పాటు సీఎస్ఆర్ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కాలేజ్ నిర్మాణానికి సీఎస్ఆర్ నిధులు కేటాయించడం, ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. 14-19లో మరి కియా రావడం, కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మందికి ఉపాధి చూపించడం, ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ములు జిల్లాలో కూడా పలు అభివృద్ది కార్యక్రమాలు చేశారు.
0: యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు స్వయం సమృద్ది సాధించవచ్చునని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. విజయవాడలో ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్తుసేవల పన్ను జీఎస్టీపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, సరియైన శిక్షణ, అవగాహనతో సంపాదించిన నైపుణ్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విజయం సాధించవచ్చునని జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. పూణే మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ది పనులపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వివరాలను వెల్లడించింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సంగారెడ్డి హైదరాబాద్ నందిగామ మధ్య 6 లేన్ల విస్తరణకు డీపీఆర్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

0: ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో హైదరాబాద్లో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వాగులు చెరువుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఛత్తీస్గఢ్ ఉత్తర ఒడిశా ప్రాంతాలపై తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశ్నపత్రాలు లీకేజీని అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్దతుల నివారణ సవరణ బిల్లు ముఖ్యోద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका ऋचा झा. अथ वार्ताः. संसदा सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकम् पारितम्. राज्यसभया एतत् विधेयकम् ह्यः पारितम्, लोकसभया तु बुधवासरे एव तत् अनुमोदितमासीत्. अस्मिन् विधेयके अनेकानि महत्वपूर्णानि प्रावधानानि अन्तर्भूतानि सन्ति. एतेषु दोषेभ्यः अधिकतमः 10 वर्षीयः कारावासः, 10 कोटिरूप्यकापर्यन्तः अर्थदण्डः तथा सम्पत्त्यधिग्रहणं सम्मिलितमस्ति. प्रकरणानां शीघ्रनिस्तारणं सुनिश्चितीकर्तुं प्रत्येकस्य राज्यस्य केन्द्रशासितप्रदेशस्य च प्रशासनाय विशेषद्रुतन्यायालयानां स्थापना विधेयके अनिवार्यतया विहिता. तथैव आरक्षिस्थानके सूचनापञ्जीकरणदिनाङ्काद् 2 मासाभ्यन्तरे अपराधानाम् अन्वेषणं भवेत्, अभियोगपत्र प्रस्तुतेः 3 मासाभ्यन्तरे च निर्णयो भवेत्. पूर्वं सदने विधेयकं निवेद्य डॉ. जितेन्द्र सिंहः अवदत् यत् एतत् विधेयकं राष्ट्रस्य विद्यार्थिनां युवजनानां च हितसंरक्षणे प्रशासनस्य दृढप्रतिबद्धतां पुनः प्रतिपादयति. अनन्तरं सदनम् अद्य प्रातः 11 वादनपर्यन्तं स्थगितम्. संसदा राष्ट्रिय गौरव अपमान निवारण संशोधन विधेयकमपि पारितम्. लोकसभया ह्यः, राज्यसभया तु बुधवासरे एव एतत् अनुमोदितमासीत्. अनेन विधेयकेन राष्ट्रगीताय राष्ट्रगानवदेव वैधानिक संरक्षणं प्रदास्यते, अथ राष्ट्रगीतस्य अपमानः च दण्डनीयः अपराधः भविष्यति. एतेषाम् अपराधानां कृते अधिकतमः 3 वर्षीयः कारावासः, अर्थदण्डः उत वा उभयमपि विहितं भविष्यति. प्रधानमन्त्री नरेन्द्रमोदी उक्तवान् यत् विश्वसनीय परीक्षा व्यवस्थायाः निर्माणार्थं प्रशासनं निरन्तरं कार्यरतमस्ति. सामाजिक संचार पटले प्रसारिते एकस्मिन् दृश्य श्रव्य सन्देशे प्रधानमन्त्री अवदत् यत् विगतेषु दशकेषु केन्द्रीय राज्य प्रशासनाभ्यां प्रश्नपत्राणां गोप्यताभङ्गस्य समस्या निरन्तरम् अनुभूयते. अनेन च विद्यार्थिनां भविष्यं संकटापन्नम् अभवत्. सः अवदत् यत् एतत् सर्वं मनसि निधाय सम्पूर्णे देशे केन्द्रे राज्येषु च शिक्षाव्यवस्थायाः परीक्षाव्यवस्थायाश्च परिष्कारः अत्यावश्यकः अभवत्. प्रधानमन्त्री नरेन्द्रमोदी ह्यः मन्त्रिमण्डलीय सुरक्षा समित्युपवेशनस्य अध्यक्षताम् अकरोत्. अस्मिन्

0: उपवेशने पश्चिमैशियायां प्रवर्तमानस्य संघर्षस्य तत्सम्बद्धस्थितेः तथा विभिन्नमन्त्रालयैः विभागैश्च कृतानाम् उपायानां समीक्षा कृता। उपवेशनं सम्बोधयन् प्रधानमन्त्री घटनाक्रमाणां नियमितानुवीक्षणाय नागरिकानां हितसंरक्षणसम्बद्धानाम् उपायानां शीघ्रकार्यान्वयनाय च एकीकृतसमन्विततन्त्रस्य निर्माणम् आहूतवान्। उच्चतम न्यायालयेन राष्ट्र राजधान्यां सद्य एव जातेषु छात्र विरोध प्रदर्शनेषु पैलेट गन इत्याख्यस्य प्रयोगेन आहतानां जनानां समुचित चिकित्सायै दिल्ली प्रशासनाय निर्देशः प्रदत्तः। मुख्य न्यायाधीशस्य सूर्यकांतस्य अध्यक्षतायां त्रि न्यायाधीश पीठं जंतर मंतर इत्येतस्मिन् स्थले दिल्ल्याः अन्येषु स्थानेषु च प्रदर्शनरत छात्रेषु पैलेट गन इत्यस्य प्रयोग संबद्धां याचिकां शृणोति स्म। श्रवणकाले न्यायपीठेन उक्तं यत् आरक्षिभ्यः विशिष्ट परिस्थितिषु एव पैलेट गन इत्यस्य प्रयोगस्य अनुमतिः अस्ति। राष्ट्रमण्डल क्रीडासु भारतीय भारोत्तोलकः लवप्रीत सिंहः पुरुषाणां दशाधिकैकशत किलोग्राम भारवर्गे रजत पदकं प्राप्तवान्। अपरञ्च भारतीय क्रीडिका सीमा कालीरमन महिलानां डिस्कस थ्रो इत्येतस्यां प्रतिस्पर्धायां कांस्य पदकं प्राप्तवती। ग्लास्गो नगरे अष्टम दिवसस्य समाप्तौ ऑस्ट्रेलिया देशः दशाधिकैकशत पदकैः पदकतालिकायां शीर्षस्थाने वर्तते। भारतं तु सप्तदश पदकैः सह दशम स्थानम् अधितिष्ठति। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम जिल्ला समाचार लेख निजामाबाद जिल्ला विवरालु मीकु अंदिस्तारु श्री डी राजकुमार।
2: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కు సంబంధించి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎన్యూమరేషన్ ఫార్ ఆల్ డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 82% డిజిటలైజేషన్ పూర్తి కాక నిర్ణీత గడువులోగా 100% పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ఎంతో ఉత్తమమని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు కార్యాచరణపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో నిజామాబాద్ కలెక్టరేట్ లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సూపర్ ఎల్నినో కారణంగా నెలకొన్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ఎంతో శ్రేయస్కరమని సుదర్శన్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రామ గ్రామాన క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. నకిలీ ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ వాట్సాప్ మెసేజీలపై అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ప్రజలను హెచ్చరించారు. తెలియని నెంబర్లు క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయవద్దని, మోసపోతే వెంటనే 1930 లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. దక్షిణ మధ్య రైల్వే జానకంపేట్ వద్ద ఏర్పాటు చేసిన రైల్వే గూడ్స్ షెడ్ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వేకు 2014 కంటే ముందు 258 కోట్లు ఖర్చు చేస్తే ప్రధాని మోదీ 12 కాలంలో 5454 కోట్లను తెలంగాణకు ఇచ్చారని పేర్కొన్నారు. 340 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్, 562 కిలోమీటర్ల డబుల్, థర్డ్, ఫోర్త్ లైన్ పనులను పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా 58 కోట్లతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మిస్తున్నట్టు వివరించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, 2½ ఏళ్ల తమ ప్రజాపాలనపై చర్చకు సిద్దంగా ఉన్నామని టీపీసీసీ అధ్యకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి ఆయన నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాల పేరుతో కేటీఆర్ దొంగ ఏడుపు ఏడుస్తున్నారంటూ విమర్శించారు. ఉద్యోగాల గురించి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 100 కోట్లు గోదావరిలో పోశారని ఆరోపించారు. రేషన్ కార్డు కలిగిన లబ్దిదారులంతా గడువులోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈకేవైసీ విషయంలో లబ్దిదారులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ, ఇప్పటివరకు ఈకేవైసీ చేయించుకోని లబ్దిదారులు తమ రేషన్ కార్డులను తీసుకుని తక్షణమే సంబంధిత డీలర్లను కలవాలని సూచించారు. ఈకేవైసీ ఉచితంగా చేసుకునేందుకు జులై

0: 31 వరకు గడువు ఉందని, ఈకేవైసీ చేసుకోని లబ్దిదారులకు భవిష్యత్తులో సరుకులు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయని వెల్లడించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలుతో స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ప్రాధాన్యత లభిస్తుందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిజామాబాద్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు బియ్యాన్ని ఎగుమతి చేయడానికి నగరంలోని గజానన్ రైస్ మిల్ యాజమాన్యం అనుమతులు సాధించింది. భారత్ యూకే మధ్య అమల్లోకి వచ్చిన ఈ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా ఎగుమతులకు లభిస్తున్న అవకాశాలను రైస్ మిల్ వినియోగించుకుంటోంది. ఈ మేరకు మిల్లు నుంచి యూకేకు ఎగుమతి అవుతున్న సోనా మసూరి బియ్యం నిల్వలతో కూడిన వాహనాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. యూకేకు బియ్యం ఎగుమతులు ప్రారంభం కావడం జిల్లాకు గర్వకారణమని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత, కేటీఆర్, హరీష్ రావులపై చేసిన అవినీతి, క్విట్ ప్రోకో ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు అవసరమన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు ఐఎంఏ డాక్టర్ సహకారంతో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
1: శ్రీ డి రాజ్కుమార్ అందించిన నిజామాబాద్ జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ పబ్లిక్ పరీక్షల బిల్లును ఆమోదించింది. సముద్రయాన రంగం ఇటీవల భౌగోళికంగా వచ్చిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకుని మన భవిష్య సముద్ర ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర నౌకాయాన మంత్రి సర్వానంద్ సోనోవాల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. నమ్మదగిన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ, గత అనేక దశాబ్దాలుగా ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ సమస్యను ఎదుర్కొన్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్టాల్లో, కేంద్రంలో, దేశవ్యాప్తంగా విద్యా పరీక్షా విధానంలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవని తాము నిర్ణయించామని ఆయన చెప్పారు.
1: दोनों सदनों ने इस कठोर कानूनों वाले प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले. बहुत बहुत धन्यवाद.
0: కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని ప్రధానమంత్రి చెప్పారు. విద్యార్థులను కష్టం నుంచి రక్షించేందుకు, వికసిత్ భారత్ పునాదిని బలపరచడానికి పారదర్శకమైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పరీక్షా విధానం, బలమైన పేపర్ లీక్ వ్యతిరేక చట్టాలు, పరీక్షా మాఫియాపై కఠినమైన చర్యలు చాలా ముఖ్యమైనవని మోదీ చెప్పారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును బుధవారం నాడు లోక్సభ ఆమోదించగా రాజ్యసభ నిన్న దీనికి ఆమోదం తెలియజేసింది. భోజన విరామం అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సవరణ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక కొత్త నిబంధనలను చేర్చారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది.

0: దాఖలు చేసిన తేదీ నుండి మూడు నెలల్లో విచారణ పూర్తి కావాలి. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ సమస్య భారతదేశంలో ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలో ప్రతి పౌరుడికి దీంతో సంబంధం ఉందని అన్నారు. దేశంలో పేపర్ లీకులు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా జితేంద్ర సింగ్ ఏకరువు పెట్టారు.
1: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: చర్చను ప్రారంభిస్తూ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కొత్త బిల్లులో ప్రభుత్వం కేవలం పైపై మార్పులు మాత్రమే చేసిందని, పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు ప్రతిపాదిత సవరణలు ప్రభావవంతంగా ఉండవని అన్నారు. తాము ప్రతిపాదిత బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ పారదర్శకమైన పేపర్ లీక్ లేని పరీక్షలు ఉండేలా చూసేందుకు అవసరమైన కఠినమైన నిబంధనలు బిల్లు లేవని అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
2: ज्यादा जुर्माना, कड़ी सजा, स्पेशल टास्क फोर्स, फास्ट ट्रैक कोर्ट्स जैसे प्रावधान आपने इसमें रखा है, इससे कुछ फर्क पड़ने वाला नहीं. लेकिन ये जो मजबूत कानून लाने के लिए हमने 2024 में ही इसकी मांग रखी थी, लेकिन तब आपने हमारी इस बात को नहीं माना.
0: దేశ రాజధానిలో ఇటీవల విద్యార్థుల నిరసన సమయంలో పెల్లెట్ గన్ల వినియోగం వల్ల గాయపడిన వ్యక్తులకు సరైన వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు నిన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఢిల్లీ జంతర్ మంతర్, ఇతర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్ గన్లను ఉపయోగించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి పోలీసు నిబంధనలు అనుమతిస్తాయని, నిబంధనలను స్వయంగా సవాల్ చేయనంత వరకు అటువంటి ఆయుధాల వినియోగాన్ని చట్టవిరుద్దంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా గుంపులు చెదరగొట్టేందుకు పంప్ యాక్షన్ రైఫిల్స్, ప్రొజెక్టైల్ యాక్షన్ గన్ల నుంచి కాల్చే మెటాలిక్ లేదా పాక్షికంగా మెటాలిక్ ప్రొజెక్టైల్స్ వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని లేదా నిషేధించాలని పిటిషనర్లు కోరారు. నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ సముద్రయాన రంగంలో ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దీర్ఘకాలిక సముద్ర రంగ ఆశయాలు సాధించేందుకు తమ మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. భవిష్యత్ ప్రణాళిక రచనలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా సంస్థాగతంగా మరింత పటిష్టత సాధిస్తామని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, లాజిస్టిక్ సామర్థ్యం విస్తరించడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా భారత్ను ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టగలుగుతామని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహానది జల వివాదానికి సంబంధించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహానది రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలకు జీవనాడి అని కేంద్ర మంత్రి మాట్లాడారు. న్యాయమైన, స్థిరమైన, పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారం సాధించేందుకు చర్చలు జరపాలని ఆయన సూచించారు. కేరళలో ఈరోజు 14 జిల్లాల్లోకి 11 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన 3 జిల్లాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గుజరాత్కు కూడా వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. 1 ఆగస్టు వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గుజరాత్లో రుతుపవనాల పరిస్థితి తీవ్రంగా ఉంది. అహ్మదాబాద్

0: హైదరాబాద్, ఆనంద్, సూరత్, నవ్సారి, వల్సాద్ సహా మధ్య దక్షిణ గుజరాత్లో 13 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిశాలో మహానది పరివాహక ప్రాంతంలో నీరు భారీగా పెరుగుతుండటంతో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ సీజన్లోనే అత్యధిక వరద ప్రవాహం ఈ సాయంత్రానికి ముండాలికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వరద పరిస్థితులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కొత్తగా వర్షం కురుస్తున్న హెచ్చరికల ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు నిఘా ముమ్మరం చేశారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో ఆ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న మహిళా ఆందోళనకారులను స్థానిక అధికారులు ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలో నిన్న రాత్రి జరిగిన పోటీలో పురుషుల 110 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీరామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 8వ రోజున భారత్ 17 పతకాలతో 10వ స్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. విశ్వసనీయమైన పరీక్ష వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950393.
1: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జ

0: మీరు విన్న ఈ పాట తల్లా పెల్లామా చిత్రం కోసం ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాటను విన్నారు. చిత్రగీతాలు విన్నారు ఇంతవరకు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ஆகாசவாணி கத்தோடன் கேந்திரம்.
1: விஜயபதம் கெரீர் டெவலப்மெண்ட் ப்ரோக்ராம் நிர்வாகம் ஸ்ரீ கொலிபாக சங்கர ராவ், வியாக்கியானம் ஸ்ரீ சோங்க சாம்பிரசாத், ஸ்ரீமதி டி சௌஜன்யா. வினண்டி கெரீர் டெவலப்மெண்ட் ப்ரோக்ராம் விஜயபதம்.
2: ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ మన జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. ఈ కామర్స్, క్విక్ కామర్స్ రంగాలు వేగంగా వృద్ధి చెందుతూ మనకు కావలసిన వస్తువులను ఇంటికే అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ఈ రంగం ఇంకా వేగంగా విస్తరిస్తోంది. రాబోయే రోజుల్లో ఫుడ్, రిటైల్, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో ఈ కామర్స్ ఆధిపత్యం మరింతగా కొనసాగుతోంది. డెలివరీ నుంచి డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ వరకు అనేక రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. సరైన నైపుణ్యాలు ఉంటే ఈ కామర్స్ రంగం కెరీర్కు బూస్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ రంగంలో ఉద్యోగాలు, అర్హతలు, భవిష్యత్ అవకాశాల గురించి ఈనాటి విజయపథంలో. పలు తాజా నివేదికల ప్రకారం ఇటీవల సంవత్సరాలలో ఈ కామర్స్ రంగంలో ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాబోయే కాలంలో ఇంకా విస్తరించనుంది. ప్రత్యేకంగా టెక్నాలజీ విభాగంలో సాఫ్ట్వేర్ డెవలపర్, AI/ML ఎక్స్పర్ట్, డేవప్స్ ఇంజనీర్ వంటి హోదాలకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. అదే సమయంలో సప్లై చైన్, వేర్హౌస్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. డిజిటల్ స్కిల్స్, AI నైపుణ్యాలు ఉన్నవారికి అధిక వేతనాలు అందించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు క్విక్ కామర్స్ రంగం కూడా వేగంగా ఎదిగి లక్షల సంఖ్యల్లో కొత్త ఉద్యోగాలను సృష్టించనుంది.
3: ఈ కామర్స్, క్విక్ కామర్స్ రంగం

0: వేగంగా విస్తరిస్తూ యువతకు విభిన్నమైన ఉద్యోగావకాశాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం రిటైల్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ట్రావెల్ టికెటింగ్, జాబ్ పోర్టల్స్, హైపర్ లోకల్ సేవలు వంటి 5 ముఖ్య విభాగాలు ముందంజలో ఉన్నాయి. డిజిటల్ లెర్నింగ్ పెరగడంతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అలాగే కొత్త జాబ్ పోర్టల్స్, కెరీర్ ప్లాట్ఫామ్స్ పెరుగుతూ ఉద్యోగాల అన్వేషణను మరింత సులభతరం చేస్తున్నాయి. ఈ సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికి నైపుణ్యం ఉన్న ప్రొఫెషనల్స్కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఎంట్రీ లెవెల్ నుండి మేనేజ్మెంట్, సీనియర్ స్థాయిల వరకు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.
1: ఈ కామర్స్ రంగంలో లాజిస్టిక్ విభాగం కీలక పాత్ర పోషిస్తూ ఉద్యోగ అవకాశాలను వేగంగా పెంచుతోంది. వినియోగదారు ఆర్డర్ చేసినప్పటి నుంచి అది సకాలంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అతని చేతికి చేరే వరకు మొత్తం ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం లాజిస్టిక్స్ బాధ్యత. ముఖ్యంగా రిటైల్ సెగ్మెంట్స్లో వేగవంతమైన డెలివరీ అవకాశం పెరగడంతో వేర్హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఆపరేషన్స్ రంగంలో నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఆధునిక టెక్నాలజీలు, ఆటోమేషన్ వినియోగంతో ఈ విభాగం మరింత అభివృద్ధి చెందుతూ యువతకు మంచి కెరీర్ అవకాశాలను అందిస్తోంది.
0: ప్రస్తుతం ఈ కామర్స్ రంగంలో అందుబాటులో ఉన్న జాబ్ రోల్స్ ను పరిగణనలోకి తీసుకుంటే ట్రెడిషనల్ డిగ్రీ మొదలు టెక్ నిపుణుల వరకు అందరికీ వారి అర్హతలకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయి. 10వ తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ వరకు ప్రతి ఒక్కరికి అవకాశాల వేదికగా ఈ కామర్స్ రంగం నిలుస్తోంది. ఈ కామర్స్ రంగంలో ప్రస్తుతం ప్రొడక్ట్ డిజైన్ మొదలు బ్రాండింగ్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ ఇలా పలు విభాగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సంస్థలు బ్రాండింగ్, మార్కెటింగ్కు ప్రాధాన్యమిస్తూ ఇందుకు సంబంధించి ఎస్ఈఓ, ఎస్ఈఎం, సిఆర్ఎం, మార్కెటింగ్ విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు పొందిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫిన్టెక్ సంస్థల్లో ఫైనాన్స్ నిపుణుల అవసరం బాగా పెరుగుతోంది.
1: ఈ కామర్స్ రంగంలో ఏఐ టెక్నాలజీ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దీంతో ఏఐ, మిషన్ లెర్నింగ్ నైపుణ్యాలు ఉన్నవారి కోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఇందుకోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఐఐటీలు, నీట్లు వంటి ప్రముఖ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ సైతం నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా రోబోటిక్ స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ పెరుగుతోంది.
0: ఈ కామర్స్ రంగంలో డేటా అనలిటిక్స్, డేటా సైన్సెస్ కు ప్రాధాన్యం పెరుగుతోంది. వినియోగదారుల డేటాను విశ్లేషించి వారి అభిరుచులకు తగ్గ పర్ఫెక్ట్ ప్రొడక్ట్స్ ను సూచించడం ద్వారా కంపెనీలు వ్యాపారాన్ని విస్తరించేందుకు డేటా అనలిటిక్స్ దోహదపడుతోంది. ఏఐ, ఆటోమేషన్ సహాయంతో కస్టమర్ బిహేవియర్ను అర్థం చేసుకుని కొత్త ఆఫర్లు, ప్రొడక్ట్స్ను అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ వంటి ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. సంబంధిత కోర్సులు, సర్టిఫికేషన్లు చేసిన వారికి మంచి అవకాశాలతో పాటు ప్రారంభ స్థాయిలోనే ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి.
1: ఈ కామర్స్ సంస్థలో ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్స్, ప్రోగ్రామర్స్ కు కూడా డిమాండ్ పెరుగుతోంది. కోడింగ్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ లాంగ్వేజ్ నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఎగ్జిక్యూటివ్స్ గా సంస్థలు నియమించుకుంటున్నాయి. ఎంట్రీ లెవెల్లోనే సగటున 4 లక్షల వార్షిక వేతనం అందిస్తున్నాయి.
0: ఏ సంస్థ అయినా వినియోగదారులను ఆకట్టుకోవాలంటే ముందుగా సదరు సంస్థ వెబ్సైట్ ఆకర్షణీయంగా ఉండాలి. ఇందుకోసం వెబ్ డిజైనర్స్, డెవలపర్స్, వెబ్ పేజ్ అడ్మినిస్ట్రేటర్స్ కు సైతం డిమాండ్ పెరుగుతోంది. వీరికి ప్రారంభంలోనే 3 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తోంది. ఈ కామర్స్ రంగంలో సంప్రదాయ అవకాశాలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఎస్ఈఓ, ఎస్ఈఎం నిపుణులు, డెలివరీ అసోసియేట్స్, ప్యాకర్స్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్, వేర్హౌస్ మేనేజర్స్ వంటి అనేక హోదాలు ఉన్నాయి. 10వ తరగతి నుంచి సాధారణ డిగ్రీ చదివిన వారి వరకు ఈ ఉద్యోగాలు సులభంగా పొందగలుగుతున్నారు. ముఖ్యంగా సేల్స్, కస్టమర్ సర్వీస్, డెలివరీ వంటి విభాగాల్లో ఎంట్రీ లెవెల్ అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అదే సమయంలో లాజిస్టిక్స్, డేటా అనలిటిక్స్ వంటి కోర్ విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభ స్థాయిలో నెలకు 10,000 నుంచి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నైపుణ్యాలు, అనుభవం పెరిగే కొద్దీ నెలకు 30,000 నుంచి 50,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ వేతనం పొందే అవకాశం ఉంది.
1: ఈ కామర్స్ రంగంలో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అనేక ఇన్స్టిట్యూట్లు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి. ప్రముఖ బి స్కూల్స్ తమ పీజీ ప్రోగ్రామ్స్లలో ఈ కామర్స్ కు సంబంధించిన కోర్సులను చేరుస్తున్నాయి. టెక్నాలజీ కోణంలో ఏఐ, ఎంఎల్పై బీటెక్ స్థాయిలో కూడా ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ సంస్థలు డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. ఇవి

0: కాకుండా పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఈ రంగాలకు సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. సరైన కోర్సు ఎంపిక చేసుకుంటే ఈ కామర్స్ రంగంలో మంచి కెరీర్ సాధించడం సులభమవుతుంది.
1: ఈ కామర్స్ రంగంలో అర్హతల విషయానికి వస్తే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీటెక్ మొదలైన ఏదైనా డిగ్రీ సరిపోతుంది. ఈ రంగంలో రాణించాలంటే నైపుణ్యాల విషయంలో డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈఓ, సోషల్ మీడియాపై అవగాహన, డేటా అనలిటిక్స్, ఎస్ఎంఈ ఎక్సెల్, ఏఐ టూల్స్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలు, టెక్నాలజీపై మక్కువ, నిరంతరం నేర్చుకునే తత్వం ఈ కామర్స్ రంగంలో రాణించడానికి ఎంతో ఉపయోగపడతాయి.
0: ఈ కామర్స్ రంగంలో ఉద్యోగాలు ఈ కామర్స్ మేనేజర్, ప్రోడక్ట్ మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డేటా అనలిటిక్స్, సప్లై చైన్ లాజిస్టిక్ మేనేజర్, ఇంకా కస్టమర్ కేర్ మేనేజర్, సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మొదలైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
1: ఈ కామర్స్ రంగంలో భవిష్యత్ అవకాశాలు చూసుకుంటే ఈ కామర్స్ మార్కెట్ విలువ మరింత పెరుగుతుంది. ఏఐ ఆటోమేషన్లో పెరుగుతున్న ఉద్యోగాలు, పెట్టుబడుల ప్రవాహం, స్టార్టప్కు విస్తృత అవకాశాలు, ప్రపంచవ్యాప్తంగా కెరీర్కు ఎన్నో మార్గాలున్నాయి.
0: మరి విన్నారుగా ఈ కామర్స్ రంగంలో ఉద్యోగాలు, అర్హతలు, భవిష్యత్ అవకాశాలు. ఇదే ఈనాటి విజయ పథం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి డి సౌజన్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై శ్రోతలు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రమణ గోగుల స్వీయ సంగీత సారథ్యంలో గానం చేసిన ఈ పాట తమ్ముడు చిత్రంలోనిది.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం చిరుజల్లు. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ పాడిన ఈ పాటకు విశాల్ సంగీతం అందించగా సాహిత్యం సిరివెన్నెలా.

0: మరొక నెంబర్ 295039.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు.
0: మీ మాటలు మా పాటలు
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: జీవి మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీవి మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.
1: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఇంటెక్ 2027 మొదటి విడత బ్యాచ్ కోసం అవివాహిత పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఫ్రీ రిజిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. సంగీతంలో ప్రావీణ్యం తప్పకుండా కలిగి ఉండాలి. కనీసం ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలిగి ఉండాలి. గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుంచి గ్రేడ్, డిప్లొమా లేదా సంగీత అనుభవ ధృవీకరణ పత్రం తప్పకుండా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 జనవరి 2005 నుంచి 1 జూలై 2009 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మొదటి సంవత్సరం నెలకు 30,000, 2వ సంవత్సరం 33,000, 3వ సంవత్సరం 36,000, 4వ సంవత్సరం 40,000 వీరికి వేతనం అందుతుంది. వీటితో పాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. 4 సంవత్సరాల సేవ అనంతరం సుమారుగా 10.04 లక్షల సేవానిధి ప్యాకేజ్ వీరికి అందజేయబడుతుంది. సర్టిఫికెట్ల పరిశీలన, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, మ్యూజిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైద్య పరీక్ష, తుది మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం 20 జూలై 2026 నుంచి మొదలైపోయింది. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 2 ఆగస్టు 2026. రిక్రూట్మెంట్ ర్యాలీని 31 ఆగస్టు 2026 నుంచి 9 సెప్టెంబర్ 2026 వరకు నిర్వహిస్తారు. ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్ అనేది 14 నవంబర్ 2026 వెలువరిస్తారు. తుది ఎన్రోల్మెంట్ జాబితాను 1 డిసెంబర్ 2026 తర్వాత ప్రకటిస్తారు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://iafrecruitment.edcil.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://iafrecruitment.edcil.co.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 2 ఆగస్టు 2026. మరొక ప్రకటన, ఎస్ఎస్సి టెక్మెన్ ఎంట్రీ 2026కు భారత సైన్యం 63వ ఎస్ఎస్సి టెక్మెన్ ఎంట్రీ రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపట్టింది. భారత సైన్యం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ నియామకాలు చేపడుతుంది. 68వ ఎస్ఎస్సి టెక్ పురుషులు కోర్సు ప్రారంభం అనేది 2027 నుంచి మొదలవుతుంది. మొత్తం 350 అధికారిక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమిషన్ పొందిన తర్వాత వీరికి 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల వేతన శ్రేణి అందుతుంది. లెఫ్టినెంట్గా పే లెవెల్ 10లో వీరికి నియామక ప్రక్రియ ఉంటుంది. శిక్షణ అకాడమీ అనేది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏ గయా బీహార్లో ఉంటుంది. ఇంజనీరింగ్ విధానంలో ఖాళీలు సివిల్లో 75, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 60, విద్యుత్తులో 33, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో 64, యాంత్రికులో 101, వివిధ ఇంజనీరింగ్, ప్లాస్టిక్ టెక్నాలజీ ఇంకా తత్సమానమైన కోర్సుల్లో 17 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 350 ఖాళీలు భర్తీ చేయనున్నారు. చివరి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా

0: దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి, అంటే ఏప్రిల్ 1, 2000 సంవత్సరం, అలాగే మార్చి 31, 2007 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మెట్రికులేషన్ సెకండరీ సర్టిఫికేట్ నమోదు చేయబడిన పుట్టిన తేదీనే అంతిమంగా పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత వయస్సు మార్పు కోసం చేసే ఏ అభ్యర్థిని కూడా అంగీకారంలోకి తీసుకోరు. శిక్షణ సమయంలో అకాడమీలో నెలకు 56,100 రూపాయలు స్టైఫండ్ చెల్లిస్తారు. అలాగే కమిషన్ పొందినప్పుడు లెఫ్టినెంట్ పే లెవెల్ 10 ప్రకారము 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల జీతం శ్రేణి, మిలిటరీ సర్వీస్ అలవెన్సులు కూడా అందుకునే అవకాశం ఉంది. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం gout.jobsalert.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. gout.jobsalert.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరి తేదీ 7 ఆగస్టు 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కార్యక్రమంలో ముందుగా పిబి శ్రీనివాస్, ఎస్ జానకి పాడిన ఈ పాటకు ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు. చిత్రం బొబ్బిలి యుద్ధం. ఈ చిత్రం నుంచి ఈ పాట కావాలని కోరుకుంటున్నవారు మల్లాపూర్ హైదరాబాద్ నుండి అనుమాల మహేష్, రజని, నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, సుధీర్, రజిత ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: ఇల్లందు కాలరేస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ్ చక్రవర్తి, అనూష, దూడం ఉమాశంకర్, రజిత, వెంకటరాజం, మారేపల్లి కుమారస్వామి, సరోజ, శ్రీనివాస యాదవ్, కవిత, జాడి పెంటయ్య, నరహరి, రాములు, కిషోర్, శివకుమార్, మురళీధర్, భూతడ, కొండూరి రామచందర్, ఇంకా వీరి స్నేహ బృందం కోరుకుంటున్నారు. బికారి రాముడు ఈ చిత్రం కోసం గోపాలమ్మ, పిబి శ్రీనివాస్ పాడిన ఈ పాటను వినిపించాలని

భూలోకంలో యమలోకం ఈ చిత్రం కోసం కోదండపాణి సంగీత సారథ్యంలో ఘంటసాల జానకి పాడిన పాటను వినిపించాలని కోరుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, జోషిక, నరేష్, రాములు, స్వరూపారాణి, దివ్యభాను, భానుతేజ, లింగయ్య, సావిత్రి, లక్ష్మి, లక్ష్మణ్ ఇంకా వీరి స్నేహబృందం కోరుకుంటున్నారు భూలోకంలో యమలోకం చిత్రం నుంచి ఈ పాటను.

కలిగెను వారికి పసివాడు. ఒకటి ఒకటి మూడు, ఈ లెక్కకు కావలే ఏడు, ఈ లెక్కకు కావలే ఒక ఏడు. చెప్పగలని ముడివిప్పగలనే

0: చెప్పగలవా? ముడి విప్పగలవా? నిద్దురపోతూ కన్నులు మూయదు చేప, పుట్టి కూడా ప్రాణం లేనిది గుడ్డు, రూపం ఉండి హృదయం లేనిది బొమ్మ, ఇప్పుడేమంటావే కొమ్మ, అహతిత్తైపోయింది బొమ్మ, ఇప్పుడేమంటావే కొమ్మ, అహతిత్తైపోయింది బొమ్మ, బొమ్మ బొమ్మ ముద్దు గుమ్మ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: కిన్నెర లహరి కార్యక్రమంలో భారతంలో శంకారావం ఈ చిత్రం నుంచి పాట వినిపించాలని కోరుకుంటున్న శ్రోతలు అనుమానుల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంతా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి కోరుకుంటున్నారు. భారతంలో శంకారావం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాటకు జేవి రాఘవులు సంగీతం అందించారు.

0: రోహన్ ఇంకా రియా లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాఫ్నిక, వికృత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప్.

భారతి భరత్. ఇంకా వేరే కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. భలే తమ్ముడు చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి సంగీత సాహిత్యానికి మహమ్మద్ రఫీ సుశీల పాడిన ఈ పాటను

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు,

0: అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు కిన్నెలహరి వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం నుంచి, చిన్న తిరుపతి విలేజ్ నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత ఇంకా వీరితో పాటు రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్ చారి, పవన్ చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరూ కోరుకుంటున్నారు. భక్త కన్నప్ప చిత్రం కోసం పి సుశీల పాడిన ఈ పాటకు సంగీతం అందించారు ఆదినారాయణరావు, సత్యం. వీరందరి కోసం ఈ పాటను విందాం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ముఖాన మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
7: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
8: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.
9: కిన్నెర లహరిలు గోపాలపురం గ్రామం అశ్వారావుపురం మండలం నుండి నెమలికొండ పెద్దనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. భైరవ ద్వీపం నుండి పాటను వినిపించమని వీరందరి కోసం ఈ పాటను విందాం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ, వసంత, భారతి, లాస్య, సాన్విక, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్తిక్ చారి, శ్రీకాంత్ చారి, ఇంకా శ్రీనివాసాచారి, సన్నీచారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు ప్రేమ్ నగర్ చిత్రం కోసం పి సుశీల పాడిన ఈ పాటను వినిపించాలని.

0: జీవి మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్ భద్రాచలం. జీవి మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్ భద్రాచలం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కార్యక్రమంలో చివరిగా కోరుకుంటున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ ఏరియా నుండి ఇట్లూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్, రాజ్కుమార్, లావణ్య, వంశీ, ఇంకా కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుండి వెంకటేశ్వర్లు, కమల, దీప వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. వీరితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుండి గట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా వీరందరూ ప్రేమబంధం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాటకు వేటూరి సాహిత్యం అందించగా కేవీ మహదేవన్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ఈ పాట కావాలని కోరుకుంటున్నారు.
3: ఎంత హాయిగా ఉంది.
4: అరే ఏ ఏ ఏ ఏ

0: పొరపాటు
1: పాపం
0: దాచుకున్న సొగసు చూసి అమ్మా దాగని నీ వయసు చూసి
1: ఆడు అమ్మమ్మమ్మ అల్లరి పిడుగమ్మా

0: ఈపిగా పెదవులు తడిపిందెవరమ్మా,
1: తేనె దొంగకు ఏ పువ్వు తేరగా దొరికిందమ్మా,
0: చెక్కిలిపై గాటేమిటి చిలకమ్మా,
1: పోతుటీగ కాటేసింది ఓయమ్మా.

0: ఆహా, ఇప్పుడే చెప్పాలి.
1: మీరింతవరకు 100.1 మెగాహెర్ట్స్పై శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నర్లహరి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సీతారామ ఫిలిమ్స్ వారి పెళ్లి పుస్తకం చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి గాను సంగీతం గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, శైలజ, రాజేశ్వరి ఇంకా వీరి బృందం ఆలపించారు. సంగీతం కేవి మహాదేవన్. ఇప్పుడు విందాం శ్రీ సీతారామ ఫిలిమ్స్ వారి పెళ్లి పుస్తకం చిత్రంలోని పాటలను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రీ సీతారామ ఫిలిమ్స్ వారి పెళ్లి పుస్తకం చిత్రంలోని పాటలు వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తరి తక్క జును తాం తరి తక్క జును తాం తరి తక్క జును తాం తాం తాం

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8 గంటల

0: 30 నిమిషాలకు,
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు, శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు,
1: మీ మాటలు మా పాటలు,
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

వెరీ గుడ్ బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా?

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినప

1924 డిసెంబర్ 24వ తేదీన అజీ అలీ మహమ్మద్ దంపతులకు పంజాబ్ లోని అమృత్సర్ జిల్లాలో మజీదాకు సమీపంలో ఉన్న సుల్తాన్ సింగ్ గ్రామంలో రెండవ సంతానంగా జన్మించారు మహమ్మద్ రఫీ. రఫీ గారు చిన్నప్పుడు పకీర్లు పాటలు పాడుతూ వెళ్తుంటే వాళ్లలాగే పాడుతూ వారి వెనకే వెళ్లేవారు. రఫీకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు పాకిస్తాన్లోని లాహోర్కి మకాం మార్చారు. అక్కడ రఫీ తండ్రి ఒక బార్బర్ షాప్ నడిపేవారు. చిన్నప్పటి నుంచి రఫీ గారికి సంగీతం పాడడం అంటే ఎనలేని అభిమానం.

0: के हालत हालत बदल बदल गई।
1: रफी प्रमुख हिंदुस्तानी गायकुडु, छोटे गुलाम खान वद्द संगीतानी अभ्यसिंचारु। संगीत दर्शकुडु फिरोज निजामी आध्वर्यंलो पनिचेशारु। रफी तन 15 संवत्सराल वयसुलो लाहोर्लो इच्चिन बहिरंग प्रदर्शन अतनी जीवितंलो ओक मलुपुगा निरूपिंचबडिंदि। అక్కడే ప్రజల అభిమానాన్ని పొందిన స్వరకర్త శ్యామ్ సుందర్ ఉన్నారు. అతను రఫీ యొక్క ప్రతిభకు ముగ్ధుడై అతన్ని సినిమాల్లో పాడడానికి బొంబాయికి రమ్మని ఆహ్వానించాడు.

రఫీ తన మొదటి పాటను లాహోర్లో పంజాబీ చిత్రం గుల్ బలోచ్ 1944లో రికార్డు చేశారు. రఫీ మొదటి పాత్ర మజ్నూ సినిమాలో నటించారు. ఈ సినిమా 1949వ సంవత్సరంలో విడుదలయ్యింది. గౌ కీ గోరీ 1945లోను, సమాజ్ కో బాదల్ దాలో 1974లోను, జుగ్ను 1947లోను ఇలాంటి హిందీ చిత్రాలకు తొలి రికార్డులు సృష్టించారు.

స్వరకర్త నౌషద్, గాయకుడు రఫీ సామర్థ్యాన్ని గుర్తించి ఆన్మోల్ ఘడి 1946లో తేరా కిలోనా టూత్ బాలక్ అనే పాటకు అవకాశం ఇచ్చారు. ఇది సోలో సాంగ్. ఆ తరువాత దిల్లగి 1949లో ఇస్ దునియా మే ఏ దాల్వాలో అనే పాటను పాడి అందరినీ మెప్పించారు మహమ్మద్ రఫీ. అతని గాన జీవితంలో ఇది ఒక మైలురాయి. ఆనాటి అగ్రతారలందరికీ రఫీ గాత్రదానం చేశాడు.

నటుడు పోషించిన పాత్ర యొక్క వ్యక్తిత్వానికి అతని స్వరాన్ని సరిపోల్చడం రఫీ యొక్క గొప్పతనం. ఆ విధంగా అతను లీడర్ 1964లో తేరే హుస్నికి క్యా తారిఫ్ కరుణ్ ఈ పాట పాడినప్పుడు రొమాంటిక్ దిలీప్ కుమార్ కోసం ప్యాసాలోని ఏ దునియా అగర్ మిల్బీ జాయే తో క్యాహై ఇలాంటి పాటలలో గుర్దత్ యొక్క ఆత్మను పాడారు.

0: 1957లోనే జంగ్లీ సినిమాలో పాడారు. పయాసాలో టెల్ మాలిష్, ఇలా ఎన్నో పాటలు ఆ రోజుల్లో. హిందీ సినిమాలోని ఇతర ప్రముఖ నేపథ్య గాయకులతో అతని యుగల గీతాలు సమానంగా గుర్తుండిపోయేవి మరియు ప్రజాదరణ కూడా పొందాయి. రఫీ స్వరం అద్భుతమైన శ్రేణిని కలిగి ఉండేది. స్వరకర్తలు అతని గొంతు కోసం అన్వేషించేవారు.
1: ఉస్ ముల్క్ కీ సర్హద్ కో కోయి ఛూ నహీ సక్తా,

ఎన్నో మరెన్నో పాడారు మహమ్మద్ రఫీ. దులారి 1949లోని సహానీ రాత్ దల్ చుకీ, చౌదావిన్ వంటి గజల్స్ కూడా పాడి ప్రజలను మెప్పించారు. 1960 చలనచిత్రంలో కాచంద్, 1965 నాటి చలనచిత్రం సికందర్ ఏ ఆజాద్లోని జహాన్ దాల్ దాల్ పర్తో సహా దేశభక్తి గీతాలను కూడా ఆలపించారు మహమ్మద్ రఫీ. రాక్ అండ్ రోల్ ప్రేరేపిత ఆజా ఆజా మెయిన్ హుస్ ప్యారీ తేరా ఇలాంటి పాటలు ఆ రోజుల్లో ఒక విప్లవాన్ని సృష్టించాయి. 1965 సంవత్సరంలో రఫీకి భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ లభించింది.

ఇక తెలుగులోనూ ఎన్నో పాటలు పాడారు మహమ్మద్ రఫీ. బలే తమ్ముడు చిత్రంలోని పాటలు మధురాతి మధురం. ఎస్ జానకి, పి సుశీల గార్లతో ఎన్నో పాటలు పాడి మెప్పించారు. సినిమాల్లో పాడకముందు ఆల్ ఇండియా రేడియోలో కూడా పాటలు పాడారు. ఎంతో మంది సంగీత దర్శకుల వద్ద రఫీ గారు పాడారు. లతా మంగేష్కర్, రఫీ గారు కలిసి ఎన్నో రకాల పాటలు పాడారు. రఫీ గారు మొత్తం మీద 26,000 పాటలు పైగా పాడారు. రఫీ గారికి గొంతు ఇన్ఫెక్షన్ వల్ల 7 సంవత్సరాల పాటు పాటలు పాడేందుకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో కిషోర్ కుమార్ గారిచే ఎక్కువగా పాటలు పాడించేవారట. 1944 నుండి 1980 వరకు, అంటే దాదాపుగా 36 సంవత్సరాలలో 11 భారతీయ భాషలలో 28,000 పైగా పాటలు పాడారు.

0: అంతటి పండును కోరి అర్రు సాచే వెర్రివాడ, అంతటి లైలాను వలచే అర్హత నీకెక్కడిదిరా? బ్రతుకు మీద ఆశ ఉంటే పారిపోరా ఇప్పుడే ఇప్పుడే.
1: ప్రేమించిన వాడెవ్వడు పిరికి వాడు కాడు, అనురాగ ప్రవాహాన్ని అడ్డగించలేడెవ్వడు. ఎవ్వరెంత కాదన్నా మా అనుబంధం శాశ్వతం, లైలాకే నా జీవితం అలనాడే అంకితం.
0: బదిరిపోతా, పట్టండి పట్టండి, కత్తుల బోనులో నిలబెట్టండి, నిలువెత్తు గోతిలో పాతి పెట్టండి.

ఇక్కడే ఉన్నా ఎక్కడికి పోలే, కడవూపిరితో నీకై కలవరించిన, కన్ను మూసిన నీకై వేచి వేచి ఉంటాను, వేచి వేచి ఉంటాను, వేచి.

రఫీ గారి వ్యక్తిగత జీవితం చూసుకున్నట్లయితే రఫీ గారు 2 సార్లు వివాహం చేసుకున్నారు. బషీరా బీబీతో అతని మొదటి వివాహం జరిగింది. భారతదేశ విభజన తరువాత ఆమె విడాకులు తీసుకుని పాకిస్తాన్లోని లాహోర్కు వెళ్లిపోయింది. రెండవ వివాహం బిల్కిస్ బానుతో జరిగింది. రఫీ గారికి 4 కుమారులు, 3 కుమార్తెలు.

19 జూలై 31న రాత్రి 10:25 55 సంవత్సరాల వయస్సులో భారీ గుండెపోటుతో మహమ్మద్ రఫీ మరణించారు.

రఫీ గారి అంత్యక్రియలకు ఆ రోజుల్లో 10,000 మంది అభిమానులు హాజరయ్యారు. అప్పట్లో అది భారీ సంఖ్య. ఇక మహమ్మద్ అజీజ్, షబ్బీర్ కుమార్, మహేంద్ర కపూర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, సోను నిగమ్ ఇలాంటి గాయనీ గాయకులందరూ రఫీ గారి అభిమానులే. మరి

జీవితం ముగింపు లేని ప్రయోగశాల అని అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటారు.

వేటూరి సాహిత్యానికి కెఎం రాధాకృష్ణన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా వారి బృందం పాడిన ఈ పాట గోదావరి చిత్రంలోనిది.

0: రాజుభాయ్ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర పాడిన పాట రామజోగయ్య శాస్త్రి, సిద్ధాల అశోక్ తేజ సాహిత్యం అందించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
1: I don't know what I'm doing, 'cause I really don't know.

జై చిరంజీవ చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా మణిశర్మ సంగీతం అందించారు.

నిలయంలో సమయం 12 గంటలకు వస్తోంది. మరికొద్ది సేపట్లో హిందీలోనూ, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీవి మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.
2: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్వాదనం వింటారు.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్వాదనం విన్నారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తులగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి, లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు

నిరసనల కారణంగా రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఇదే అంశంపై లోక్సభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు సమర్పించారు. గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టారు. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నకిలీ వార్తలను అరికట్టే మెకానిజం సమీక్షపై కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ 22వ నివేదికలోని సిఫారసుల అమలు స్థితిపై ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించారు. పలువురు సభ్యులు అత్యవసర ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను కోరుతూ నినాదాలతో నిరసన ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను సోమవారం 3వ తేదీ వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు సభాపతి ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష

0: ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను కోరుతూ నినాదాలతో నిరసన ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను సోమవారం ఆగస్టు 3వ తేదీ వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు సభాపతి ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ప్రతిపక్ష సభ్యులందరికీ ఓం బిర్లా అభ్యర్థన చేశారు.
1: जनता ने चुनकर भेजा है संसद में चर्चा संवाद के लिए. आप सदन की पवित्रता को समाप्त कर रहे हैं, उसकी गरिमा को समाप्त कर रहे हैं. मैं आपसे पुनः आग्रह करता हूं कि आप अपनी अपनी सीट पर विराजे.
0: ప్రశ్నోత్తరాలు సభ్యులకే చెందినవని, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టడానికి ఇది అత్యంత ముఖ్యమైన సమయమని ఓం బిర్లా చెప్పారు. సభలోకి ప్లాకార్డులు, బ్యానర్లు తీసుకురావడం పార్లమెంట్ సంప్రదాయాలు, సభా మర్యాదలకు విరుద్ధమని ఆయన చెప్పారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. బుధవారం లోక్సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ నిన్న ఆమోదించింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై 7 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక ముఖ్యమైన నిబంధనలు చేర్చినట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చట్టంలో నిర్దేశించారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 3 నెలలలోపు విచారణ పూర్తి కావాలి. ఈ సమస్య భారతదేశంలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలోని ప్రతి పౌరుడితోనూ దీనికి సంబంధం ఉందని జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో పేపర్ లీక్లు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. మహిళలు, పిల్లల కోసం కీలకమైన హెల్ప్ లైన్ సేవలను త్వరగా పొందేందుకు పౌరులు మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈ రోజు విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ ఒకే వేదికపై అనేక అత్యవసర సహాయ సేవలను సులభంగా అందజేస్తుంది. మహిళలు, పిల్లల భద్రత, సహాయం, సాధికారత పట్ల ప్రభుత్వ నిశ్చయాన్ని మిషన్ శక్తి యాప్ మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. మహిళల హెల్ప్ లైన్ 1-1, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 1-1-2, పోషణ్ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన హెల్ప్ లైన్ 1-5-1-5, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1-9-3-0, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం కోసం 1-5-1-0-0, టెలిమానస్ 1-4-4-1-6, చైల్డ్ హెల్ప్ లైన్ 1-0-9-8 వంటి ముఖ్యమైన హెల్ప్ లైన్ సేవలను ఈ యాప్ ద్వారా సౌకర్యవంతంగా పొందవచ్చునని మంత్రి తెలియజేశారు. పౌరులందరూ మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ ముఖ్యమైన సేవల గురించిన సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులకు, పరిచయస్తులకు తెలియజేయాలని కూడా అన్నపూర్ణాదేవి కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఒకరోజు పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల వీలు కోసం రూపకల్పన చేశారు. విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయంగా ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆయన కర్ణాటకకు ప్రయాణిస్తారు. కర్ణాటకలో కూడా అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం,

0: సామర్థ్యాల పెంపుదల, ఆవిష్కరణలు బలోపేతం చేయడానికి ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ నిర్వహణతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్దంగా ఉన్న ఆయుష్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వాతంత్ర్య పోరాట అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుడు ఉధమ్ సింగ్ అంతులేని ధైర్యం, భారత విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశం ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవడంతో పాటు ఆయన నుంచి నిరంతరం స్ఫూర్తి పొందుతూనే ఉంటుందని కూడా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారతీయ సాహిత్య దిగ్గజం మున్షి ప్రేమ్చంద్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు. ప్రేమ్చంద్ తన రచనల ద్వారా సాహిత్యాన్ని సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మలిచారని, రైతులు, కార్మికులు, మహిళలు సామాన్య ప్రజల కష్టాలను, ఆత్మగౌరవాన్ని, ఆశలను అత్యంత సున్నితంగా ఆవిష్కరించారని ఓం బిర్లా పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రేమ్చంద్ రచనలు ప్రజా చైతన్యాన్ని పెంపొందించాయని, సమానత్వంతో కూడిన సామరస్యపూర్వకమైన సమాజ నిర్మాణానికి ప్రేమ్చంద్ ఆలోచనలు, సాహితీ కృతులు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఓం బిర్లా ప్రశంసించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్ మీర్పూర్లో ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్న మహిళా ఆందోళనకారులపై ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 110 కేజీల విభాగంలో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీ రామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. పోటీల 8 రోజున నిన్న భారతదేశం 17 పతకాలతో పదస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి, లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: PM జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఈనాటి స్త్రీల కార్యక్రమంలో జానపదాల్లో స్త్రీల పాత్ర గురించి శ్రీమతి పి. పద్మావతి గారి ప్రసంగం వింటారు.
1: మౌఖిక జానపద విజ్ఞానంలో మొదటిగా ఆకర్షించేది జానపద సాహిత్యమని చెప్పాలి. జానపద శబ్దం చెవిని వినబడినంతనే ఆంధ్రులు ఆలోచించేది పాటల గురించే. రామాయణ పాటలు, భారతపు పాటలు, వీరపాటలు మొదలైనవి. ఈ మౌఖిక జానపద విజ్ఞానాన్ని, దాని ప్రధాన శాఖలను ఒక్కసారి పరిశీలిద్దాం. జానపద సాహిత్యం, ఇది జానపద పాటలు, జానపద కథాపాటలు అని రెండు రకాలు. రెండు గద్య కథనాలు. ఇవి కథలు, ఐతిహ్యాలు, పురాణాలు అని మూడు రకాలు. జానపద పాటలను లౌకిక గీతాలు, పారమార్థిక గీతాలని విభజించవచ్చును. ఆశ్రయాన్ని బట్టి పాటల్ని పురుషుల గీతాలు, స్త్రీల పాటలు, ఉభయుల గీతాలు, పిల్లల పాటలు అని నాలుగు రకాలుగా విభజించవచ్చును. రసాన్ని బట్టి చూస్తే వలపు పాటలు, హాస్య గీతాలు మొదలైనవి ఉన్నాయి. పాటల క్రియాత్మక గుణాన్ని తీసుకుంటే పనిపాటలు, క్రీడాగీతాలు, నృత్యగీతాలు మొదలగు విభాగాలు ఏర్పడతాయి. అన్ని రకాల జానపద పాటలను విభజన చేస్తే పనిపాటలు, పారమార్థిక పాటలు, బాంధవ్య గీతాలు, పిల్లల పాటలు, వేడుక పాటలు, వలపు పాటలు, హాస్య పాటలు, కన్నీటి పాటలు అని రకరకాలుగా ఉన్నాయి. మొదటగా పనిపాటలు. పని చేసుకుంటూ స్త్రీలు అనేక రకాల పాటలు పాడుకుంటూ ఉంటారు. వీటిని ఆంగ్లంలో వర్క్ సాంగ్స్ అని, లేబర్ సాంగ్స్ అని, సాంగ్స్ ఆఫ్ యాక్షన్ అని అంటారు. గొడ్డలి, కొడవలి, రోకలి, తిరగలి మొదలైనవే పనిపాటలకు పక్కవాద్యాలు. ఈ పాటలకు లయ పనిననుసరించి ఉంటుంది. బరువైన పని అయితే పాట కూడా బరువుగా, నెమ్మదిగా సాగుతుంది. పని చకచకా సాగాల్సి వస్తే పాట కూడా అట్లే పరిగెడుతుంది. ఈ పాటలలో గీత నాయకురాలి పాత్ర ప్రముఖమైనది. పనిపాటల్లో ముఖ్యమైనవి కర్షక గేయాలు. అన్ని పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే రైతు నోటి నిండా పాటలే. ఈ పాటలు రకరకాలు. వానపాటలు, ఏరువాక పాటలు, ఏతాము పాటలు, నీరు కట్టే పాటలు, కలుపు, కోత, కొప్పు నీర్పిడి మొదలైన పాటలన్నీ రైతుకు పనిలో దోహదం చేసేవే. పొలం పనులు హుషారుగా చేసుకుంటూ పల్లెల్లోని స్త్రీ రాత్రి రాత్రి వస్తామని చందమామయ్యో, రాతిగంధం తీసి ఉంచితి చందమామయ్యో, రాత్రి రాత్రి రాకపోతే చందమామయ్యో, రాతిగంధం రగిలిపోయే చందమామయ్యో అని పాడుతుంది. పొలం పనుల్లో స్త్రీ పురుషులిద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుంది. కలుపు తీసేలాంటి పనులు స్త్రీలే చేస్తారు. వరి నాటడం, కలుపు తీయడం, పిదప కోతల కాలంలో మళ్లీ కోలాహలం మొదలవుతుంది. మరొక రకం గేయాలు వృత్తిగేయాలు. ఈ పాటలు లయకు, పనికి తగినట్లుగా ఉంటాయి. కొన్ని వృత్తిగేయాల్లో పనితనం గురించి ప్రసక్తి కనిపిస్తుంది. మేదరి పిల్ల అల్లిక పని ఎంత బాగా చేస్తోందో ఈ పాటలో తెలుస్తోంది. మేదారి కూతురు మేలంపురాలురా, కూసోని అల్లరా కూరాకు జిబ్బెరా, పండుకోనల్లరా పట్టె మంచామురా చందమామ సై అంటూ పాడుతుంది. పనిపాటల్లో చివరగా గృహ సంబంధమైన తిరగల పాటల్ని, రాకటి పాటల్ని చెప్పాల్సి ఉంది. విసుర్రాతి పాటలనే పేరుతో తిరగలి పాటలున్నాయి. రాకటి పాట తెలిసిన పడుచు దంచడా

సిద్ధమైందంటే కష్టమైన పని కూడా సులువైపోతుంది. దంపు దంపని ఏరు అది ఎంత దంపు, ధాన్యరాసుల మీద చెయ్యేసినట్లు. వంట వంటని ఏరు అది ఎంత వంట, వదినతో మరదళ్ళు వాదాడినట్లు అంటుంది పారమార్థిక గీతాలు. పరమార్థం అంటే ఉత్కృష్టమైన అర్థం. దీనిని సాధించాలంటే భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు ముఖ్యమైనవి. భక్తి గేయాల్లో మేలుకొలుపులు, సంవాదాలు ఉన్నాయి. ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ, కలహంస నడకలా కలికి ఎక్కడికే, జడలోను గంగాను ధరించుకొన్నట్టి మండలమేలు సాంబ శివుని సన్నిధికే అంటుంది ఈ పాటలో. ఈ సంవాద రూపంలో పార్వతీ పరమేశ్వరులను జానపద స్త్రీలు భక్తితో స్మరించుకుంటారు. పుట్టలో నాగన్న భూచి నాగన్న, ఎండలో పడుకోకు వెర్రి నాగన్న, కలవారు ఇళ్లల్లో గర్వంబు వారు కాలాపి జల్లేరు కాళ్లదన్నేరు. కలవారు ఎంగిళ్లు వేసి భంగపరుస్తారని జానపద స్త్రీలు హెచ్చరిస్తారు. రాముడంత ఇష్టమైన తండ్రి, సీతమ్మ వంటి చల్లనైన తల్లి తెలుగువారికి వేరెవరూ లేరు. సీతమ్మ పేరు వినగానే జానపద స్త్రీల ఒళ్ళు పులకరిస్తుంది, భక్తితో పరవశిస్తుంది. సీతమ్మ పేరుతో మేలుకొలుపు పాడితే అదొక తృప్తి తెలుగు ఆడపడుచుకు. ఇప్పుడు మనం చెప్పుకోయే పాటలో జానపదులకు సహజమైన నిసర్గ సుందర భావాలు కదలాడతాయి. అమ్మా సీతమ్మ, మా తల్లి ముద్దుల గుమ్మ, లేవే బంగారు బొమ్మ లేవమ్మా, అత్తమామ మరదలు తోడుకోడళ్ళు అప్పుడే లేచుచున్నారు లేవమ్మా, అది ఏమే మాయమ్మ అలసి నిద్రించేవు అత్తవారిల్లిది లేవమ్మా, తెల్లవార వచ్చాను. ఈ చివరి రెండు పాదాలలో తెలుగువారి సంస్కృతి కుటుంబ మర్యాద రూపంగా కనిపిస్తుంది. తరువాత బాంధవ్య పాటలు. గృహజీవనంలో వివిధ వ్యక్తుల మధ్య బాంధవ్యాలకు అనేక జానపద పాటలు అద్దం పడతాయి. ఇవే స్త్రీల పాటలు. అమ్మా కూతురు, అక్కా చెల్లెలు, అత్తా కోడలు, అన్నా చెల్లెలు, ఈ బాంధవ్యాలలో భాగమైన జానపదుల అలవాట్లు, అభిరుచులు, భావనలు నిండిన భావగీతాలు. బాంధవ్య గీతాల స్త్రీల పాటల్లో ఈ పాట చూడండి. కాశీ కెడదామంటే కదలవే కాళ్ళు, ఢిల్లీకి వెళదామంటే తిరగదే మనసు, నారాచ పుట్టింటి కెడదాము అంటే నా కాళ్ళు పన్నిన్న రథములై నడుచు, నా చేతులు ఉయ్యాల చేరులై యూగు అంటూ హృదయాన్ని కదిలిస్తుంది. సోదరుడంటే స్త్రీకి అత్యంత అభిమానం. అన్నతో చెల్లెలు మనసు విప్పి తన బాధలు చెప్పుకుంటుంది. తల్లిని తలుచుకున్నా, సోదరునికి కన్నీటి గాథ వినిపించినా ఇవన్నీ ఆయా సందర్భాలలో పాడేవి కావు. ఇవి ఏ విసుర్రాయి పాటలో, రోకటి పాటలో అయి ఉంటాయి. దాన్ని ఇతరులకు చెప్పుకుంటే గాని ఉపశమనం కలుగదు. చెప్పుకోవడానికి ఎవరూ లేకపోతే రోలూ రోకలే శ్రోతలు. మానన్నగానైతే మంచి వేతూరు, చెట్టన్నగానైతే చెలగి వేతూరు, ఆకన్నగానైతే మేకలారగించు, కాయన్నగానైతే కాకులారగించు, సిరిదేవి మాయమ్మ చల్ల చేయంగా చిల్లిపోయి కవ్వాన చితుపుగానైతి అని వేదన వల్ల కలిగిన వైరాగ్యానికి ఇప్పుడు తెలిపిన పాట పరాకాష్ట. తరువాత పిల్లల పాటలు. పిల్లల పాటలకు విశ్వజనీనత ఉంది. పిల్లల పాటల్లో పెద్దవాళ్లు పిల్లల కోసం రాసినవి, పిల్లలు తామే అల్లుకున్నవి ఉన్నాయి. పసిబిడ్డకు ఉక్కుపాలు పోసే నాటినప్పటి నుండి నిద్రపుచ్చే వరకు పాటలు పాడుతూ ఉండడం తల్లికి అలవాటు. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, గుర్రం తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై, ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై, భీముడు తిన్న పిండి వంటలు జీర్ణమై పోవాలని తల్లి ఆరాటపడుతుంది. బాలబాలికలే పాడే కాళ్లాగజ్జి కంకాళమ్మ, ఒప్పులుగుప్ప వయారిభామ, చెమ్మ చెక్క చారడేసి మొగ్గ మొదలైన పాటలు అంతటా ప్రాచుర్యం పొంది ఉన్నాయి. వీటిలో వైద్యరహస్యాలు ఇమిడి ఉన్నాయి. శిశుకల్పితాలైన శిశుప్రాసులు ఉన్నాయి. పసివారి పదనిర్మాణ శక్తిని, పరిశీలనా దృష్టిని, ప్రాస కల్పనాశక్తిని పెంపొందిస్తాయి ఈ శిశుప్రాసలు. ప్రశ్నోత్తరాల రూపంలో ముక్తపథగ్రస్తాలను కల్పించే శక్తి కూడా పిల్లలకి ఉంది. వీటివల్ల జ్ఞాపక శక్తి, పదయుక్తి పెంపొందింపబడుతుంది. వీటిని అనుప్రాసలని, శిశుప్రాసలని అనవచ్చును. తరువాత వేడుక పాటలు. వివాహ కార్యాలు, పండుగలు, నోములు ఈనాడు వేడుకలైపోయాయి. వేడుక పాటల్లో తలంబ్రాలు పొయ్యడం, బొవ్వపు బంతి మొదలైన సంతోష పాటలే కాకుండా కోలాటం మొదలైన వినోదమైనవి కూడా ఏర్పరచుకుంటూ ఉన్నాయి. జానపద గీతాల్లో స్త్రీలకు పెళ్లికూతుళ్ళందరూ సీతలు, పెళ్లికొడుకులందరూ రాముళ్ళు. పెళ్లి సంబరాలలో నలుగు ఒక ప్రధాన ఘట్టం. కమ్మలు, కడియాలు, కస్తూరి బావిరాలు, నలుగుకు

0: రావే సీతమ్మ, అత్తారు పన్నేరు సిత్తాల గిన్నెలతో ఏగ ఏగరు రావే సీతమ్మ, నలుగుకు రావే సీతమ్మ. ఇంకా బొవ్వపు బంతి గీతాలు ఒక చక్కని సన్నివేశం. విస్తర్లో వేశారు దోసిడేసి అని, మొక్క బియ్యము వండిరి అని ఎత్తుపోడుస్తుంటే ఒక పళ్లల్లో హారతి తీసుకుని అందరి దగ్గరకు వచ్చి ఎంగిలి మంగళాలు పాడి డబ్బులు వసూలు చేస్తారు. మంచివారు మామగారు మాఘస్నానం చెయ్యబోతే మాయదారి కుక్క వచ్చి మంచి మడుగు చేసిపోయే అంటూ ఈ పాట చూడండి ఎంత బాగుందో. అలాగే అప్పగింతల పాట, అవి వేడుగు పాటలు కాదు, కన్నీటి పాటలు. అత్తమామలు కానీ ఆడబిడ్డలు కానీ లేరమ్మా, నీదెంత పుణ్యమో గాని అంటుంది తల్లి. తరువాతవి వలపు పాటలు. కోలాటం పాటలు వలపు పాటలే. వేటాడే కాలం గడిచి మనిషి వ్యవసాయాది ఆహార నిర్మాణ పద్ధతుల్ని ఏర్పరచుకున్న కాలంలోనే వలపు పాటలు ఎక్కువగా వినిపిస్తాయి. తెలుగు కన్నడ మొదలగు భాషల్లో వలపు పాటలదే అగ్రస్థానం. కంటికి కాటక పెట్టి కడవా చంకాను పెట్టి కళ్ళనీళ్లు కడవ నిండేను గదరా, చల్ మోహనరంగ కళ్ళనీళ్లు కడవ నిండేను గదరా అంటుంది అమ్మాయి. వలపు గీతాలలో సంవాదాలు కూడా ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. భార్యాభర్తల సంవాదం, ప్రియుడు ప్రియురాలి సంవాదం, మామాకోడళ్ల సంవాదం కనిపిస్తాయి. వలపు పాటల సంఖ్యలో అపరిమితంగా ఉన్న ప్రత్యేక సంపుటాలు ఇంకా మనకి తెలియలేదంటే అతిశయోక్తి కాదు. హాస్య పాటలు, నవ్వు పుట్టించేవి, నవ్వులాట కోసం పాడేవి హాస్యగీతాలు. పనిలోని కష్టాన్ని మరపింపచేసే గుణం హాస్యానికి ఉండటం వలన పని పాటలు నవ్వుల బొగ్గలై ఉంటాయి. ఏ పని చేయడానికి ఇష్టం లేనివారు నీళ్లకు పోరా నిమ్మ అంటే నిద్ర వస్తుందే అమ్మా, కట్టెలకు పోరా కమ్మ అంటే కడుపు నొప్పి మాయమ్మ అంటారు. బొచ్చెదొచ్చుకో బొమ్మ అంటే అట్ల చెప్పు మాయమ్మ అని మనకు నవ్వు తెప్పిస్తారు. వియ్యపురాలు పళ్ళు తోమదు, పూలు ముడవదు, బెనారస్ చీర కట్టదు, ఆకు వెయ్యదు, ఆమె ఎంత మంచిదైనా ఆడపిల్లివారి దృష్టిలో వియ్యపురాలి రూపచిత్రణ ఈ పాట రూపంగా ఉంటుంది. వెండి పుల్ల వెండి ఆకు విడిదిగి పంపితిమి, పారపళ్ళ వియ్యపురాలు పళ్ళే తోమదుగా, సన్నజాజుల మల్లె మొగ్గులు విడిదిగి పంపితిమి, బట్టతల వియ్యపురాలు పూలే ముడవదుగా అని ఈ పాట ఎంత హాస్యంగా ఉందో చూడండి. తరువాత కన్నీటి పాటల గురించి తెలుసుకుందాం. జానపద గేయాలలో అప్పగింతల పాటలను కన్నీటి పాటల్లో మొట్టమొదటగా చెప్పుకోవచ్చును. ఇవి స్త్రీల పాటలలోనే చేరుస్తారు. అప్పగింతల పాటలు ప్రత్యేకమైనవి, ఇవి కన్నీటి పాటలు. తల్లి అంటుంది, ఆరెకరాక చేనిస్తా, అంటమామిడి తోపిస్తా, పోయరా నా కూతురా, పోయింటికి కీర్తి తేవమ్మా. దీనికి కూతురు ఏం సమాధానం చెప్తుందో చూడండి. పోనమ్మా నేను పోనమ్మా, పోతే తిరుగుట లేదమ్మా, ఆరుమంది అన్నగార్లు కడగొట్టోడే సంగులప్ప, వానికి నాకు గాదమ్మా, పోనమ్మా నేను పోనమ్మా అంటుంది. కన్నీటి పాటలకే మకుటప్రాయం అనదగింది ఈ పాట. ఇప్పుడు పాడే ఈ పాట ఏ సహృదుడైనైనా కదిలిస్తుంది. తనతో ఆడుతున్న స్నేహితుడు చనిపోయాడు. అప్పుడు ఏడుస్తున్న పసిపిల్లలకు సహజమైన మృదుమధుర భావాలతో ఈ పాట హృదయాన్ని కదిలిస్తుంది. బొంగురాలాడేటి బొగుడల్లా నాయీ రాజా, ఏడవెతికిన లేడే ఎలదారే నాయీ రాజా అంటుంది. ఈ విధంగా జానపద సాహిత్యంలో స్త్రీల పాటలు ఎంతో ప్రసిద్ధికెక్కి నిత్య నూతనములై జగమంతటిని ఆనందానుభూతులతో ఓలలాడిస్తూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
1: మీరింతవరకు జానపదాల్లో స్త్రీల పాత్ర గురించి శ్రీమతి పి. పద్మావతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మీరు విన్న ఈ పాట లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలోనిది. ఈరోజు మధ్యాహ్నం 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0874295038, మరొక నెంబర్ 295039. నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లో పర్యటిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో మార్ఫింగ్, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. హెచ్ఎండిఏ నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆగస్టు 25కి వాయిదా వేసింది. తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గత అర్ధరాత్రి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాష్టంలో 3 రోజుల పాటు దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లో పర్యటిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. 5,640 కోట్లతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి

అంకితం చేయడంతో పాటు రాష్ట తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. కర్నూలు, అనంతపురం పునరుత్పాదక విద్యుత్ ప్రసార ప్రాజెక్టులు, జాతీయ రహదారి పనులను కూడా ప్రారంభిస్తారు. అనంతరం మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో ఆయా కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం నిర్దేశించిన సాగు లక్ష్యాలను కంపెనీలు తప్పనిసరిగా పూర్తి చేయాలని, లక్ష్యాల సాధనలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు అందుతున్న సేవలు, ప్రాసెసింగ్ మిల్లుల నిర్మాణ పురోగతిపై సమీక్షించిన మంత్రి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి జిల్లాల వారీగా టీచర్లు, ఆయాలతో సదస్సులు నిర్వహించి వారి సూచనల ఆధారంగా కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శాఖపై నిర్వహించిన సమీక్షలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని సూచించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో మార్ఫింగ్, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. కాగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ డిమాండ్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో దూషణలు, వ్యక్తిత్వ హననాన్ని సమర్థించలేమన్నారు. చట్టానికి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, డిజిటల్ వేదికలు ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానమిస్తూ, స్వదేశ్ దర్శన్ 2.0 కింద తెలంగాణకు 2 పర్యాటక ప్రాజెక్టులు మంజూరైనట్టు తెలిపారు. భువనగిరి కోట ఎక్స్పీరియన్షియల్ జోన్ కు 56.82 కోట్లు, అనంతగిరి ఈకో టూరిజం జోన్ కు 38 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో 12 విశ్వాసం, వికాస్ జన్ కళ్యాణ్ అంశంపై వార్తా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని సీజీఓ టవర్స్ లో జరిగిన ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్, దూరదర్శన్, ఆకాశవాణి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. పీఐబీ ఏడీజీ శృతి పాటిల్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి పౌరుడికి చేరేలా చూడడంలో సమర్థవంతమైన ప్రజా సమాచార ప్రసారం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇటువంటి సమిష్టి ప్రయత్నాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన, ప్రచారాన్ని మరింత పెంచుతాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గత అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. హెచ్ఎండిఏ నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు 25 ఆగస్టుకి వాయిదా వేసింది. కోర్టు సమన్ల మేరకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు, మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు. కేబినెట్, ఆర్బీఐ అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు దాదాపు 55 కోట్ల రూపాయలు బదిలీ చేశారన్న ఆరోపణలతో ఏసీబీ దాఖలు చేసిన చార్జ్షీట్లో కేటీఆర్ A1గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన హామీల మేరకు 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులను పూర్తి చేసింది. ఆర్థిక శాఖ గురువారం మరో 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

దీంతో మూడు విడతల్లో మొత్తం 6,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్టంలో 3 రోజుల పాటు దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. పాత్వి శిథిలావస్థలో ఉన్న భవనాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు జేసీబీలు, రెస్క్యూ వాహనాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గినప్పటికీ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో నీటి విడుదల కొనసాగుతోంది. కొమరం భీం ప్రాజెక్టు గేట్లు 2 ఎత్తి 11,363